0: సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. శ్రోతలకు శుభోదయం, నమస్కారం. ఎలా ఉన్నారు ఈ ఉదయపు వేళ? స్వాగతం స్వాగతం, ఇంకొకసారి నమస్కారం. లేచి ఉన్నారు ఈ శనివారం నాడు, సిద్ధంగా ఉన్నారు మన కార్యక్రమం కోసం కదా. వేచి ఉంటారు
1: తొలి రాగాలు
0: మన కార్యక్రమం విన్నానికి కదా. మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం అలవాటు ప్రకారంగా 94.5, 95.6, 98.2 MHz మీద ఉదయపు వేళ కార్యక్రమం సిద్ధంగా ఉన్నాను. Entertaining you on this Saturday morning as usual. అలవాటు ప్రకారంగా 8 నుంచి 9 దాకా మంచి మంచి సినీ పాటలతో ప్రసారం అవుతుంది. Yes, bring

in the world of Tollywood music. Yento adrushta vantulam kada. Ee Telugu. Bhasha, samskruti, sampradayam, sangeetam. ఈ యాత్రలో ఈ సంగీత యాత్రలో ఈ జీవిత యాత్రలో ఎంతో అద్భుతంగా జీవిస్తూ ఉంటాం కదా. పదండి శ్రోతలరా, అలవాటు ప్రకారంగా శనివారం నాడు స్వామివారికి అంకితం చేస్తాం మొట్టమొదటి పాట.

బాలాజీ బాలాజీ గోవింద గోవింద పాడుతూ పలుకుతూ పిలుస్తూ ఉదయపు వేళ కార్యక్రమం కొనసాగిస్తూ ఈ శ్రావణ మాసం ఎంతో అద్భుతంగా గడుపుతున్నారు శివ భక్తులు. ఇది ఎంతో పాత పాట కానీ అద్భుతంగా ఉంది ఈ పాట.

ఈ శ్రావణ మాసంలో మన మారిషస్ దేశంలో గంగా తలావుకి వెళ్ళడం ఇది అలవాటు అయింది. అద్భుతంగా జరుపుకుంటున్నారు హిందువులందరూ శివ భక్తులు ఈ శ్రావణ మాసం.

0: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: ఎనిమిది గంటలు దాటి 9 నిమిషాలైంది. ఎస్, భక్తి పాటల తర్వాత మన ఉదయపు వేళ కార్యక్రమం కొనసాగిస్తూ మధురమైన సినీ పాటలతో. విత్ దిస్ బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ సాంగ్ ఫర్ యూ ఆన్ దిస్ సాటర్డే మార్నింగ్. నువ్వు సగం, నేను సగం, యు ఆర్ హాఫ్ అండ్ ఐఎమ్ హాఫ్. Dedicating to all the lovers out there, especially to Utishta and Kevin. Dedicating this beautiful song to both of you, the lovely couple. Enjoy this beautiful track and have a wonderful weekend. Nuvo sagam, nino sagam.

ఎలా గడుపుతారు ఈ శనివారం నాడు? ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఇట్స్ వీకెండ్ కదా, ఇట్స్ టైమ్ టు రిలాక్స్, గెట్ సమ్ టైమ్ ఫర్ యూ. డోంట్ కీప్ టైరింగ్ యువర్ సెల్ఫ్. అలసిపోతూ అలసిపోతూ ఎన్నెన్నో పనులు చేస్తూ మనమే మన అస్తిత్వం మరచిపోతాం అప్పుడప్పుడు. నిజంగా వి ఫర్గెట్ అవర్ సెల్ఫ్స్ బిజీయింగ్ ఇన్ డూయింగ్ సంథింగ్ కదా, కానీ వి షుడ్ కీప్ సమ్ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. ఇలా ఈ 8 గంటల నుంచి 9 గంటల వరకు రిలాక్స్ యువర్ సెల్ఫ్, సిట్ అండ్ ఎంజాయ్ ద బ్యూటిఫుల్ మ్యూజిక్, ఆనందించండి మధురమైన సినీ పాటలు, మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం ఉంది సాటర్డే మార్నింగ్. మీ అజయ్ వందన మీతో ఉంటుంది.

చిన్న చిన్న ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యముత ఆశ వావ్ సచ్ బ్యూటిఫుల్ వర్డ్స్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఇట్స్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ సత్యా సోమన దట్ ఇస్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ టు కుకు రితేష్ చయా Pavima, Mawa Subiraj, and specially to Bharya Ravina. Enjoy this beautiful track, especially it's from Satya.

ఎనిమిది గంటలు దాటి ముప్పై ఎనిమిది నిమిషాలైంది. ఇఫ్ యు హావ్ జస్ట్ ట్యూన్డ్ ఇన్ శ్రోతలరా, ఎవరెవరు ఇప్పుడు ఇప్పుడు తమ రీన్యూన్ చేసి గుర్తించుకోండి, మన రేపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం మీరు వింటున్నారు. విత్ యువర్ వందన 9 గంటల దాకా వింటూ ఆనందించండి. మరవకండి మీ అంకితాలు కొన్ని నిమిషాలు మన కార్యక్రమంలో ప్రసారం చేస్తాం. యువర్ బర్త్డే డెడికేషన్స్ అండ్ ఆల్, సో కీప్ సెండింగ్ యువర్ మెసేజెస్. మన ఉదయపు వేళ కార్యక్రమం వింటూ ఆనందించండి. విత్ యువర్ వందన

to wish very happy birthday. ఎవరెవరు ఈరోజు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు? జన్మదినోత్సవ శుభాకాంక్షలు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో లెట్స్ విష్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే టు దమయంతి గోవాదు, సెలబ్రేటింగ్ హర్ 60 ఇయర్స్. షష్టి పూర్తి శుభ సందర్భంగా విషెస్ ఫ్రమ్ భరత ఆత్మ, కూతురు దర్శిని, కొడుకు ఆకాష్ ఫ్రమ్ ఆల్ ద సోమి తప్సి ఫ్యామిలీ ఆఫ్ సుయాక్, ఫ్రమ్ సిస్టర్ విశ్వాని, నెఫ్యూస్ అవీష్ అండ్ అవేష్ బసమ ఫ్రమ్ త్వాబుచిక్. Belated happy birthday to Pretima Ramasamy of Saint-Aubin. Wishes from Jevin Surya, Jessica, Nishal, Jivesh, Medhi Purnima, from Swaraj Gyani, from all the Ramasamy families, Ramya, Ramana, Suradu, Naraidu, Kurusami families, wishing a very happy birthday, so belated happy birthday to Pretima Ramasamy. And inkokasari varivaru tama janmadinotsavam jarupukuntunnaru, many many happy returns of the day, janmadinotsava shubhakankshalu.

శనివారం నాడు ఏం చేయాలనుకుంటున్నారు? ఎలా గడుపుతారు ఈ శనివారం నాడు ఈ వీకెండ్? ఒక లేలాకు సమని పాటతో మన కార్యక్రమం కొనసాగిస్తూ And they're getting this beautiful song to Vilashni, Vinan, Ritika and Vishni Lachmadu. And specially to Baba Makanu, who's listening right now. And they're getting this beautiful song to lovely Attaya Kanu, especially it's from Vilashni.

సంగీత ప్రియులారా, మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ మెసేజెస్ అండ్ డెడికేషన్స్ అండ్ ఆల్ ద బ్యూటిఫుల్ వర్డ్స్ సెండింగ్ టు మీ. Thank you. You made my day, especially my beautiful listeners right there. Dedicating the last song to Brina, Rashika, Ravina, Usha, Kashini, to Simla, to Sweetie, to all my lovely ladies out there. And especially to my very good friend Ashwin Sitana, dedicating this beautiful song for you. And mana udaipu vela karyakramam yukantam samaypistu vandana mi dagara selavu teesukuni. So have a beautiful weekend ahead and a nice listening. Intarito vandana mi dagara selavu teesukuni. Namaskaram.